ఆనంద కృష్ణ భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయీనందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీ రామ్ జన్మభూమికి, శ్రీ కృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యాధామకి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసిదాస్ జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి ప్రాత